0: క్లాసికల్ మ్యూజిక్ ఛానల్.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: దిస్ ఇస్ రాగం, a 24/7 డిటిహెచ్, ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
3: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కె చంద్రారావు గాత్రం వింటారు. ప్రక్కవాద్యాలు వైలిన్ శ్రీ కోలంక సాయి కుమార్, మృదంగం శ్రీ వి కాళీప్రసాద్ బాబు.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై కె చంద్రారావు. అకంపనింగ్ హిమ్ ఆన్ ద వైలిన్ ఈ శ్రీ కోలంక సాయి కుమార్, ఆన్ ద మృదంగం శ్రీ వి కాళీప్రసాద్ బాబు.
3: కార్యక్రమంలో ముందుగా నవరస నవరాగ మాలిక వర్ణం ఆదితాళం లాల్గుడి జి జయరామన్ రచన.
4: శ్రీ కె చంద్రారావు బిగిన్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ లాల్గుడి జి జయరామన్ నవరస నవరాగ మాలిక వర్ణం సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా నిన్నే నమ్మినాను తోడి రాగం మిశ్రచాపు తాళం శ్యామశాస్త్రి రచన
1: శ్రీ కె చంద్రారావు కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ శ్రీ శ్యామశాస్త్రి నిన్నే నమ్మినాను ఇన్ రాగ్ తోడి సెట్ టు మిశ్రచాపు తాళం.

0: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కె చంద్రారావు గాత్ర కచేరి విన్నారు. ప్రక్కవాద్యాలు వయలిన్ శ్రీ కోలంక సాయి కుమార్, మృదంగం శ్రీ వి కాళీప్రసాద్ బాబు.
1: దట్ వాజ్ అ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై ది కె చంద్రారావు. హి వాజ్ అకంపనీడ్ ఆన్ ద వయలిన్ బై శ్రీ కోలంక సాయి కుమార్, ఆన్ ద మృదంగం శ్రీ వి కాళీప్రసాద్ బాబు.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Nadaswaram recital by Sri K Munigajendra, supported on special dolu by Sri G Rattaya.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కె మునిగజేంద్ర వారి నాదస్వర కచేరీ వింటారు. స్పెషల్ డోలు శ్రీజీ రక్తయ్య.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు త్యాగరాజ కృతి వరాలందు కొమ్మని ఇన్ రాగ్ గుర్జరి సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా వరాలందు కొమ్మని గుర్జరి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన వింటారు.

0: You have just listened to a Thyagaraja Kruthi, Varalandu Kommani, Indra Gurjari, Sittu Adithaal.
1: Meerintavarku, Varalandu Kommani, Gurjari Ragam, Adithaalam, Thyagaraja Swami Vari Kirtana Vinnaru.
0: Now listen to another Thyagaraja Kruthi, Lalite Sri Pravruddhe, Indra Bhairavi, Sittu Adithaal.
1: కార్యక్రమంలో ఇప్పుడు మరొక త్యాగరాజ స్వామి వారి కీర్తన లలితే శ్రీ ప్రవృద్ధే భైరవీ రాగం ఆదితాళం.

0: You have listened to a Suddhananda Bharati Kriti, Aravinda Lochana, in Rag Neetimathi, set to Adithaal.
1: Meerintavaraku, Aravinda Lochana, Neetimathi Ragam, Adithaalam, Suddhananda Bharati Vari Rachana Vinnaru.
0: You are listening to Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic music program, you are listening to Nadaswaram recital by Sri K. Muni Gajendra, supported on special dolu by శ్రీజీ రత్తయ్య.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కె ముని గజేంద్ర వారి నాదస్వర కచేరీ వింటున్నారు. స్పెషల్ డోలు శ్రీజీ రత్తయ్య.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ శ్రీ కె ముని గజేంద్ర నౌ ప్రజెంట్స్ ఎ త్యాగరాజ కృతి మర్యాద గాదుర ఇన్ రాగ్ శంకరాభరణం సెట్ టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా మర్యాద గాదుర శంకరాభరణం రాగం, ఆదితాళం త్యాగరాజ స్వామి వారి కీర్తన వింటారు.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కే ముని గజేంద్ర వారి నాదస్వర కచేరీ విన్నారు. స్పెషల్ డోలు శ్రీ జి రత్తయ్య. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గాత్రక చేరి వింటారు. గాత్ర సహకారం శ్రీ టి లోకనాథర్మ. వాద్య సహకారం వయలిన్పై శ్రీనేతి శ్రీరామ శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి రామానియే కరహర ప్రియ రాగవర్ణం ఆదితాళం.
2: Listen to a Karnataka classical vocal recital by Shri Chittur Subramanya Pillai. He is supported vocally by Shri T. Lokanatha Sharma, accompanied on violin by Shri Neti Sriram Sharma and on Murdangam by Dr. Yella Venkateshwar Rao. Shri Chittur Subramanya Pillai begins his vocal recital with a varnam in Rakharahara Priya, Rama Neeve, set to Adital.

0: శివే పాహి మాం కళ్యాణి రాగంలో త్యాగరాజ స్వామి కృతి ఆదితాళం.
1: యు విల్ నౌ లిసన్ టు శివే పాహి మాం, ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ కళ్యాణి, సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి శోభిల్లు సప్తస్వర జగన్మోహిని రాగం రూపక తాళం త్యాగరాజస్వామి కృతి.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగం మోహిని శోభిల్లు సప్తస్వర సెట్ టు రూపక తాళ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై గాత్ర కచేరీ వింటున్నారు.

0: కార్యక్రమంలో చివరిగా వినండి త్యాగరాజ స్వామి కృతి బుద్ధి రాదు రాగం శంకరణం మిశ్ర చాపుతాళం.
1: శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ శంకరాభరణం బుద్ధి రాదు సెట్ టు మిశ్ర చాపుతాళం.